0: భగవానికి
1: జై,
0: శ్రీ ఆనందకంద భగవానికి
1: జై,
0: శ్రీ కౌశల్యానందన భగవానికి
1: జై,
0: శ్రీ దశరథ నందన భగవానికి
1: జై,
0: శ్రీ కైకేయీ నందన భగవానికి
1: జై,
0: శ్రీ సుమిత్రానందన భగవానికి
1: జై,
0: శ్రీ చారో భయ్యన్కి
1: జై,
0: శ్రీ హనుమాన్జీ మహారాజ్కి
1: జై,
0: శ్రీ రామజన్మభూమికి
1: జై,
0: శ్రీ కృష్ణ జన్మభూమికి
1: జై,
0: శ్రీ కాశీ విశ్వనాథ్కి
1: జై,
0: శ్రీ అయోధ్యాధామికి
1: జై,
0: శ్రీ సరియూ మహారాణికి
1: జై,
0: జగద్గురుస్వామి శ్రీ రామానందాచార్యజీ మహారాజ్కి
1: జై,
0: స్వామి శ్రీ తులసీదాస్ జీ మహారాజ్ కే
1: జై,
0: సమస్త పూర్వాచార్యో కే
1: జై,
0: సర్వసంత వైష్ణవ భగవాన్ కే
1: జై,
0: సత్య సనాతన ధర్మ కే
1: జై.